మృదుశలభం నీ మధుశలభం మనసిలే తేనరగ నిరచ్చువైക്കും మృదుశలభం నీ మధుశలభం మనసిలే